ప్రత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోగ్నాయ హిమగ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వన్నయే విశ్వకర్మణే నమస్తమో వినిఘ్నాయ రుచయే లోకసాక్షినే నాశత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ

కీర్తయన్ పురుష కశ్చిన్ నావసీదతి రాఘవ పూజయ స్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి.